ంటే మూతి ముడుచుకుంటారు ఆ దాచుకున్నది దోచుకుంటే తప్పల పోతారు చిత్తర పోతారు నాను కూడా రజత